ఆయన సార్ కోపార్గాలు యాదవ్ వారి ఉత్తర దరిన కారజిబ్ బకో స్త్రాగహ ఉజి కసిం కోల్ దుజి కోపయా మామాంజి తెఫ్కేదికి రసూల్లా దా ఖాజి బ కారతిన అంజి కో బి పానల దువారి జి దవకేబెన్.